0: నిగడా ఓయ్ మాతడ్రల మర్ర ఒక సుమన్ కూతురల మర్ర ఓవర్ పేమెంట్ కండగ
1: బెడ బెడ రిస్క్ ఏదకం బెడ.

0: అమ్మా, అమ్మా, ఎంత కర్త్యంద్రు?
1: దొరే బా, ఇల్లు కూతుకో. నావిబ్బరు బెంగళూరు హోపదు నాళ సాయంకాల కల్దనా?
0: అమ్మా, మాత ನಾನಿಪ್ಪುದು ಬೆಂಗಳೂರಿಗೆ ಬರಸ್ತಳುವಮ್ಮ, ಅಲ್ಲಿ ನಿಂಗೆ ಸರಿ ಆತಿಲ್ಲೆ.
1: ಕಣ್ ಕಾಣದಿದ್ ನಂಗೆ ಯಾವ ಸ್ಥಳ ಏನ?
0: ಅಮ್ಮ, ನಿಂಗೆ ಅಲ್ಲಿ ಎಂತದ್ದು ಸೌಕರ್ಯ ಇಲ್ಲ.
1: ಸಾಯೋ ಮುದುಕಿ.